దేవాకు బాగుతులు పొట్టు ఇలాంటో ఆకాకాలే వంకాయతో పొంచవచ్చు ఆకు బొప్పాలే ఎంతరు కోసిరంగ్రామ్.